దాటిన లైక్ తీసాను ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు మో రాజా హుసు తిని పోని తోను రాని ఉన్న చెప్పి హాడు చెప్పే కహాని బనౌలా పిసే సామి కరి కరి విసై దిని కసు తిమ్రు పాని అప నచ్చాం న పర పర చాని చాని మన నచ్చి అవుతా కిన హుచ్చ పాని పాని పైసా థాక్కి తెచ్చ అప సోహ నే పహో కి మన మిల సాతి మల రోజ నే పహో కి.